అది ఇతకెచ్చెల్లో విహురుమా ఎక్వెస్ మిస్కీనున్నాయి యతీమున్నాయి హయ్యర్ విఫావా మీహున్న ఎవరెం ఖాతకది ఖాందితే.

0: అది ఎవరన్నా అంగవానతి హమకశ్వరం మికంత వని త్యబామిహున్న హే జజాయికం గే అది త్యబామిహుం కుళ మసకతకి శుకురు లిబెనివి కమెక్కం గావే.
1: إِنَّا نَحْنُ نَزَّلْنَا عَلَيْكَ الْقُرْآنَ تَنْزِيلًا
0: హమకశ్వరం తిమల్ రస్కలాంగ కలేగ ఫాన్గ మచ్చ గురువాం వకి వకి కొబ్బావాలి భీమే.
1: فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تُطِعْ مِنْهُمْ آثِمًا أَوْ كَفُورًا
0: ఫహె కలేగ ఫాన్గ వెరి రస్కలాంగ హుకుం ఫుల కలేగ ఫాను కెత్తిరివే వడాగన్న వాష అది ఎవరింగ తెరిం ఫాఫ వెరియక నువత కాఫిరక కలేగ ఫాను కియమం వే వడాను గన్న వాష.
1: వద్కుర్ ఇస్మ రబ్బిక బుక్రతన్ వ అసీలా
0: అది హిందునాయి హవీరు కలేగ ఫానుగ వెరి రస్కలాంగ ఇస్ము ఫుడు హందుమ కురవ వాష.
1: ومن الليل فاسجد له وسبحه ليلا طويلا
0: ادي ريغنم بايغا اكلانگي كلي فان سجد كرواش ادي ريغنگ ديغو وغوت تهوغا كلي فان اكلانگي تسبيح ودارواش.

0: అది హందుమ కొద్దే ఆయత రసూలున్న గెనస్తివ్వా మలాయికతుం గందివమే.
1: ఉజ్రన్ ఔ నుజ్రా,
0: ఉజ్ర నేతి కురెవ్వు మషాయ్ ఇందార్ కురెవ్వు మషే.
1: ఇన్నమా తుఅదున లవాఖిఅ,
0: హమకశ్వరం తియబా మిహున్న వాదు కురవ్వా కంతకి వానే కందకం కశ్వరే.
1: ఫఇదన్ నుజూము తుమిసత్,
0: ఫహె తరితకుం ఏగ అలికం ఫుస్సవా ఫిహిందే.
1: వఇదస్ సమాఉ ఫురిజత్,
0: అది ఉడు ఫళాగెం హింగజ్జహిందే.
1: వఇదల్ జిబాలు నుసిఫత్,
0: అది ఫరుబదత కుండి కుండి వెగెం హింగజ్జహిందే.
1: వఇదర్ రుసులు ఉక్కితత్,
0: అది రసూలుం ఖండ ఎళిగిం వా వగుతం ఎక్కురవ్వాఫిందే.
1: లిఅయ్యి యౌమిన్ ఉజ్జిలత్,
0: ఎకంతత్త ఫస్కురవ్వా ఫావని కొందు హకం హియ్యే.
1: లియౌమిల్ ఫస్ల్,
0: నియా కురవ్వా దుహషే.
1: వమా అదరాక మా యౌముల్ ఫస్ల్,
0: అది నియా కురవ్వా దుహకి కొందు హకం ఖలేగ్ ఫానం అంగాదిని కొంగెచ్చితోయే.
1: وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ,
0: دُغُكُرَا مِيهُنَّنْ إِدْوَهُمْ گِلُّ مَاي هَلَاكُنْتِ.
1: أَلَمْ نُهْلِكِ الْأَوَّلِينَ,
0: تِمَنْ رَسْكَلَاگِ إِسْوِدِيَ مِيهُمْ هَلَاكُ نُكُرَوَّنْ هِيَّ.
1: ثُمَّ نُتْبِعُهُمُ الْآخِرِينَ,
0: دِنْ تِمَنْ رَسْكَلَاگِ إِوْرَنْگِ فَحَتُمْ فَهُوَ مِيْهُنْ گِنْدَوَا حُشِيمِ.
1: كَذَلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ,
0: كُوَّرِ النَّامِدُ تِمَنْ رَسْكَلَانْكِ كَانْتَ كُرَوَّنِي إِفَدَيْنِي.
1: وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ,
0: دُوْغُ كُرَا مِيْهُنَّنْ إِدْوَهُنْ گِلُّ مَاي حَلَا كُنْتِ.
1: أَلَمْ نَخْلُقْكُمْ مِنْ مَا
0: దేర వెగిం వా ఫెనకుం ఎబహి మనిఫదకుం తిమన్ రస్కలాంగే తిబామి హున్న హద్దవం హియ్య.
1: ఫజఅల్నాహు ఫీ ఖరారిన్ మకీన్,
0: ఫహ రక్కా తెరి వెగిం వా తనెగ్గ ఎబహి రహిమ్ గ తిమన్ రస్కలాంగే ఎఫెన్ లెవీమె.
1: ఇలా ఖదరిన్ మఅలూమ్,
0: ఎంగిగిం వా ముద్దత కషే.
1: فَقَدَرْنَا فَنِعْمَ الْقَادِرُونَ,
0: فَهَ تِمَن رَسْكَلَاگِ اِهُرِهَا كَمَ مِنْوَرُ كُرَوِيمِ, فَهَ مِنْوَرُ كُرَوَّا كَلَاگِ مُلْكَمَائِ.
1: وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ,
0: دُوْغُ كُرَا مِيْهُنَّنْ اِدْوَهُمْ گِلُّمَائِ هَلَاكُنْتِ.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఈ నమాద గుళిఫావా హురిహా కమెగ్గా మ్యాక్కమ మతివరికం హురి అడుకమ నమాద కురవే ఇంతిజారియకి మతివరి ఇంతిజారియ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కురవ్వని త్యబామ్యంగ తెరే మీహకు నమాదట్టక మిస్కితుగా నువత ఏనగి ముసల్లాగా కురా ఇంతిజారి ఏ విస్ ఏనెట్టక నమాదు గుతుగా లేవిగిన దానిత్ ఏంకము మీహకు నమాదిగ్గే ఉమ్మీదుగా నమాదు ఒకటు అనుమ కురీగా ఏన మిస్కితుగా మడుకురా మడుకురం లేవిగిందని నమాదుగి తెరే ఏ కితెమ్మె గిన ఒగుతెక్కముగా విస్ ఏం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హదీత్ కురవ్వని ఏనగి అహులుంగి క్యారియం ఏనగి మసక్కతం ఏనగి దిరియుడుమ దియుం మనా విఫా ఇవని ఏన నమాదక్కురి ఇంతిజారి ఏంకము ఏనెట్టక నమాదు గొతుగా ఎకం లేవిగిన్ దానితి హమ ఎహెమ్మె రసూల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కురవ్వని మీహకు ఏనా నమాదు కుర్ మఫ్ఫహుగా ఏన నమాదు కురి తాగా మడుకొగ్గెన్ ఇంకమవ్వానమ ఏన హదస్వరినువే నువత మీహక వాహక దిక్కుంగ శోభం ఏనగి దిక్కురు మెదుకండాలేఫా నువాకమవ్వానమ దిక్కురు కురుమతి ఏన ఇంహా హిందకు మలాయికెబ్బేకను ఏనయ దువా కొద్దుము గిందవానితి ఎబేకను విదాళము గిందవానితి అల్లాహుమ్ మగ్ఫిర్లహ్ అల్లాహుమ్ అర్హమ్ ఏ అల్లాహ్ ఏనాయ ఫాఫఫు సవాందే ఏనాయ రహమెల్లవ్వవాంది ఏంకము అర్గుణమెన్న నమాదట్టక మికురవే ఇంతిజారియ కీవస్ నమాదుగే ఉమ్మీదుగా అర్గుణమెన్ మితిబే తిబుమ కీవస్ ఏ నమాదుగి కురింకముగా వ్యస్ అది నమాదుగి ఫహుంకముగా వ్యస్ ఏ మలాయికె బేకలుంగి దువా అర్గుణమెన్న లిబిగిన దానికము ఏ బేకలుంగి దువాఫులకి ఏ మోమిన్ అళాయ ఫాఫుసవాది ఉమష అది ఏమోమిన్ అళాయ రహమెల్లవు మంగది అల్లాహుగా కురేముందా దువాయకముగా ఫావి ఏంకము మిఫద మతివరి ఇతం మకామక దివుమట్టక మిఫద మతివరి ఇతం మకామక వాసుడు మట్టక నమాదం.

0: వాడే హమీర్ ఫాస్ గారి తెలిసినట్టు మీ దీని గాడు
1: ముస్హఫు ఫిలావళి మీ బుర్వాంకేవన్ దస్కొద్దే ముస్హఫు ఫిలావళికి సతేక అషారవన ఫిలావళు మి ప్రోగ్రామ్ గవిస్ ముదరిసగే గుతుం బ్యారు డాగన్ వాణి అల్కారి అలీ వహీద్ అబ్దుల్ రహమాన్ దరివరినకి ఆయిషత్ ఫజీనా హలిమత్ సహుదా ఆదమ్ మరియం నాహి రషీద్ అది రౌదా ముహమ్మద్
2: అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్
3: వఅలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్
2: ముస్హఫు ఫిలావళి మియదుగే మి ప్రోగ్రామ్ గ కియవన్ హమజి ఫవాణి సూరతుల్ మాయిదాగె హద్దిహ ఇవ్వన ఆయతుం ఫషాయగెన్ ఎ సూరతుగె హద్దిహ హవ్వన ఆయత్ గనియల మి ప్రోగ్రామ్ అడోసా హురియా ఫరాతకుం వెస్ సఫహ నంబర్ సతేక విహి హులవాగెన్ అడోసన్ తిబెన్ కొర ఎదివిగెన్ వాకమే మియదుగె ఫిలావళి మి ఫరాత మొదలస్ కియాదెన హురియా కొదిమ సడు హంతి బేతి
4: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وحس

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాజ్కి ఖాస్ గుతిగ్గా అడుగుమే అల్లాహ్ సుబ్హానహు వ తాలా అదాకురా అడుగుంతవు తెరేన్ ఇస్లామీ వరుగద షియారే ఖాస్కు ఫరు నమాజుగే జమాతకి ఎయి వరం మతివరి షియారే ఎహంకము అల్లాహ్ సుబ్హానహు వ తాలాగే మీ దీనుగా షరూకు రవ్వాఫ్వని ఖాస్కు ఫిరిహిం బేఫున్న మిస్కితుగే జమాతుగా ఫరు నమాజు అదాకుర్మ ఎ నమాద గోవాలివే తనుగా ఎ నమాదుగే జమాతుగా ఎ నమాదు కుర్మ ఎహమ్మగన్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బైఫారు ఇర్షాద్ దివ్వాఫవని నమాదు జమాతుగే మాయక్కమ సవాబుగే మతివరికముగే వాహకే ఎగుతుం హదీస్ కురవ్వాఫవా బై బస్ఫుతో గావని జమాతుగా కురవే నమాదకి ఎయి ఎకని హురి కురా నమాదవ్వురే ఫన్సవీస్ గుణ ఇతురు వెగెంవా నమాదె గొతుగా హమ ఎహెమ్మె ఎహెం బై రివాయతోగా ఆదే ఇమామాయకుగా కురా నమాదకి ఎయి ఏనా వకిం హురే కురా నమాదవ్వురే హతా విస్గున ఇతురు వెగెంవా అడుకమె గొతుగా ఎహెనమస్ మీ అడుకముగే హుకుమెన్ను మీ అడుకముగే మాయకమ మతివరికముగే వాహక నమాదుగే జమాత గోవాలెవే అడు నువత బంగీగాడు ఇవే మీహా ఏ నమాదుగే జమాత అవశ్య గన్నంచే అది హాస్ గుతెగ్గా ఫిరిహిం బేఫుడు కముగా వానమ షరుయి ఉదురకా నుల నమాదుగ జమాయ్ దూకొల్లాఫోరుం హుద్దవెగెన్ నువే షరుయి ఉదురి గుతుగా భయాం వెగెం వని హదాన్నెతుమా అది హమ ఎహెమ్మే బలిమడుకమెగ్గె సోబుం ఏనయ నాదెవుం ఫద కమె దిమావుం నువత బిరువరి కమెన్ ఆము వెఫావుం మిఫద సౌబెన్ నువాకమవ్వానమ బాలిగు వెఫావా ఫిరిహెం బేఫుడుం మిస్కితుగా నమాద గోవాలివే తనుగా ఎ నమాదు అదా కురుమకి వరం ముహిమ్ముకమే ఏగె తెరేగా గిన ఇలుమెరింగ్ అరిహుగా నమాదు జమాతుగా అదా కురుం అడుగొన్మెంగె మచ్చ వాజిబెగెం వా ఎరుగ అడుగొన్మెన్న కుమ్మి నమాదకుం లిబిగెంద దరుమ ఫన్సవీహుం హతావీహుం ఇతురువెగెందాక మట్టక ఏగి ఇతురు ఇస్లామీ మీ వరుగద షియారు ఖాయిం కురవే మిస్కిత్తోగా అడుగొన్మెం షామిలువెగెం వమట్టక అది మిస్కితెగ్గా కురా నమాదకి ఎయి ఇతురు ఎహెం అడుకంతకె వెసేగ తెరేగా హిమెనిగెందా కమిక్కముగా గిన ఫహర వెఫావే వాఖరు దావానా అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.

అది త్యబామీహున్న రొహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగె కురిమతీగావా తనాయి త్యబామీహుంగె ఫహతుగావా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెంగ్ ఫురగస్ది ఎంబురిదే.

0: మీ దీనుగాడు.
1: ముస్కుళివుం గె కురింగ్ జువాం ఖం గె ఫాదా హే గొతుగా లిబిగన్నాష్.
2: అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్సానా హెద్దేమ ఫహు ఏనా దెమగక మగు దెక్కివి. అది ఎదె మగుం ఏనా బేనుం మగెం ఇఖ్తియార్ కుర్మ బుద్ధిగె నియమై దెవ్వి. అది స్వరుగ్యా నరక హద్దవా స్వరుగి వంత వెరిన్నం హురి ధర్మయా సవాబ్ బయాన్ కొద్దివ్వి. హమే హిమ్మె నరక వంత వెరిన్నం హురి వేనా అజాబ్గె వాహకవిస్ బయాన్ కొద్దివ్వి. ఇస్లాం కమా కాఫిర్ కమా హురి తఫాతువిస్ బయాన్ కురివి. అది కొమ్మె మహ్లూకకు కురా అమల్తక ఫార వెరివుమ అమల్త లియువ్వుమ కొమ్మె మీహక దెమలాయకతకు కండేళువ్వి. ఎయి ఏనాగె అమల్తగు హిసాబం ఏనా జిమ్మా వాంచిహేరి దువహుగా హెకి బస్ గాయం కురివ్వుమషి. ఎఫతుగా నులియువ్వా ఎవ్వెస్ కమె దూను కురివ్వేనికం అల్గుమెన్ దన్నంచిహే. అల్గుమెన్నకీ ఎంగిగెన్నా నియంగి అపదువెస్ ఫాఫతకం అరాగనే ఫాతిబే బయకీముయి. ఏంకము అల్లాహ్గి దర్బార మహ్షర్గి మేదానం హాజిర్ కురివేని దువహ బిర్వెతివే తిమాగి నఫ్సు హిసాబు కొల్లం కొమ్మి దువహకు బగుత్ కొలెం హుస్కురంజిహే.

0: మీ దీనుగాడు. రసూల్ బేకలున్న నబీ బేకలుంగ సీరతకి ఇర్షాద నసేహత్ దమ్మరే.
1: ఎదమ్మరుగి అలిం హోదే తజ్రుబాయకి హయాతుగి రాస్తా ఫస్య గెంగుతేనే ఆరు కాటియే.
2: ఏ ఆరు కాటిగే హి మాదమ్యా కొషారు కురా తకిచ్చకి హేయో హలాల్ తకిచ్చం కదమ.
1: దీను గ్యాడుం గెనెస్తేని
3: రసూలున్న నబీయు
4: హోమదుగే మెందురుం అంబరా దేచ్చహైరు రిపీట్ అంగారుదుగే హెందును అక్కడి తిరేహు అది బుధదుగరే తిహకడి తిరేహు.
1: హమైకణి నూదియ మెగర్డ్స్ దీనుగేడు.
5: قال رسول الله صلى الله عليه وسلم من لم يدع قول الزور والعمل به فليس لله حاجة في أن يدع طعامه وشرابه. ماني రోదేం హున్న ఇరు హడి హుతురు బస్త బుణుమా ఎఫద అమల్తకున్ దురువే ఎక్కిబా నువా మీహా హమేకని ఖాబ ఉళుమున్ ఎక్కిబావే హురుమకి అల్లాహు ఎది ఒడిగెం వాకమె నూనె.
6: మే అరుకటి మెందము అదివే ఎకెచ్చహి మీ దీను క్యాడు
7: మీ అషార హరం మతేగే ఉమ్మ ఫ్రయ ఖాస్ కురేఫా ప్రోగ్రామే. మీ ప్రోగ్రామ్ గా అషార హరం దర్శగే కుడుకు దిన్న నొగలే అడా వాహకురుం ఎకశిగెం వే.
0: సీదా మగో